కాలలమితి ప్రతి సప్రదే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ

సురితా కగరొచ్చే దుర్గా దేవిం ప్రపత్యయితి దేవవచో విదిగ్యా.

విశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళం శాంతరాకాశ విప్రాచ కామమీనాయ తక్షిణీ సప్త కనిష్టాయై కృష్ణ మాజీ సుమంగళ.